ఎందుకు నిర్దయ హరికాంబోజిరాగ ఆదితాళ నౌ హరికాంబోజిరాగ ఆదితాళ ఎందుకు నిర్దయ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నూకుల చినసత్యనారాయణ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి వాతాపి గణపతిం భజేహం, హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal concert by Dr. Nookala Chinnasathyanarayana. He is accompanied on violin by Sri Nallan Chakravartula Krishnamacharyulu and on mridangam by Sri Venkayala Venkataramanamurthy. Dr. Chinnasathyanarayana begins his concert with a composition of Muthuswami Dikshitar, Vatapi Ganapatim Bhajeham, in Rag Hamsadhvani set to Adital.

0: ఇప్పుడు బలహంసరాగంలో త్యాగరాజస్వామి కృతి తల్లిదండ్రులు గల పేరు గాని ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి తల్లిదండ్రులు గల పేరు గాని ఇన్ రాగ్ బలహంస సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి ఆడనమ్మ హరుడు, ఫరజ్ రాగంలో పులియూరు దొరైస్వామి అయ్యర్ రచన, ఆదితాళం.
1: డాక్టర్ చిన్న సత్యనారాయణ కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ పులియూరు దొరైస్వామి అయ్యర్, ఆడనమ్మ హరుడు, ఇన్ రాగ్ ఫరజ్, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నూకుల చిన్న సత్యనారాయణ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి వెడలెను కోదండ పాణి, తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ. హీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. డాక్టర్ చిన్న సత్యనారాయణ కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి వెడలెను కోదండపాణి ఇన్ రాగ్ తోడి సెట్ రూపక్తాల్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to vocal recital by Sri G. Balakrishna Prasad, supported on violin by Sri Palaparthi Nageswar Rao and on mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి తలచినంతనే ఇన్ రాగ్ ముఖారి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తలచినంతనే ముఖారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: యు హ్యావ్ హర్డ్ టు అన్నమాచార్య కీర్తన గతులన్నీ ఇన్ రాగ్ మోహన సెట్టు మిశ్రి చాపుతాళ్.
1: ఇంతవరకు గతులన్నీ అన్నమాచార్య కీర్తన విన్నారు. మోహన రాగం మిశ్ర చాపుతాళం.
0: నౌ లిసన్ టు త్యాగరాజ కృతి మనసా ఎటులోర్తునే ఇన్ రాగ్ మలయమారుతం సెట్టు రూపకతాళ్.
1: తర్వాత మనసా ఎటులోర్తునే మలయమారుతం రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన

0: యూ హ్యావ్ జస్ట్ హర్డ్ టు త్యాగరాజ కృతి మనసా ఎటులోర్తునే ఇన్రాగ్ మలయమారుతం సెట్టు రూపక్ తాళ్.
1: ఇంతవరకు మనసా ఎటులోర్తునే త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. మలయమారుతం రాగం రూపక తాళం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిస్నింగ్ టు వోకల్ రిసైటల్ బై శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటున్నారు.
0: హి నౌ కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ఎ త్యాగరాజ కీర్తన ఎందుకు పెద్దల వలె ఇండ్రాగ్ శంకరాభరణం సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా ఎందుకు పెద్దల వలె శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

0: యు హ్యావ్ జస్ట్ హర్డ్ టు త్యాగరాజ కృతి ఎందుకు పెద్దల వలె ఇన్రాక్ శంకరాభరణం సెట్ టు ఆదితాడ్.
1: ఇంతవరకు ఎందుకు పెద్దల వలె త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. శంకరాభరణం రాగం ఆదితాళం.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ హర్డ్ టు ఎ వోకల్ రిసైటల్ బై శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శ్రీ కరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ పంతుల రమ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ముందుగా వినండి సుబ్రహ్మణ్యేన రక్షితోహం, శుద్ధ న్యాసి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
4: Listen to a Carnatic classical vocal recital by Dr. Pantula Rama. She is accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on Murdangam by Shri Dhanwada Dharmarao. Dr. Pantula Rama begins her vocal recital with a composition of Muthuswami Dikshitar, Subramanyena Rakshitoham, in rag Shuddha Dhanyasi, set to Aditaal.

0: ఇప్పుడు వినండి అభయాంబికాయాః కేదార గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ కేదార గౌళ అభయాంబికాయాః సెట్ టు ఖండచాపు తాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి లలిత రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎట్లా దొరికితివో ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ లలిత ఎట్లా దొరికితివో సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో జయదేవ అష్టపది పశ్యతి దిశి దిశి ఆదితాళం.
1: డాక్టర్ పంతుల రమ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అన్ అష్టపది ఆఫ్ జయదేవ పశ్యతి దిశి దిశి ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.